0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ముందుగా వినండి ఇంత పరాకు అభోగి రాగ వర్ణం ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Chavali Krishnamurthy. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. Shri Krishnamurthy begins his vocal recital with a varnam in rag Abhogi. Intaparaku, set to Aditaal.

0: ఇప్పుడు హుస్సేనీ రాగంలో త్యాగరాజస్వామి కృతి రామా నిన్నే నమ్మినాను ఆదితాళం.
1: లిసన్ టు రామా నిన్నే నమ్మినాను, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ హుస్.

0: ఇప్పుడు వినండి మహాత్రిపుర సుందరి, భైరవి రాగం, రూపకతాళం, పల్లవి గోపాల అయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పల్లవి గోపాల అయ్యర్, మహాత్రిపుర సుందరి ఇన్ రాగ్ భైరవి, సెట్ టు రూపకతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చలమేలరా, మార్గ హిందోళ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Chavali Krishnamurthy. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. Continuing the concert, you will now listen to Chalamelara, a composition of Saint Tyagaraja in Rag Marga Hindola, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి సుందరిని దివ్య రూపమును ఆదితాళం.
1: శ్రీ చావలి కృష్ణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ సుందరిని దివ్య రూపమును ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Chavali Krishnamurthy. He was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 247 DTH. Anytime Indian music.

0: ரவீந்திரநாத சர்மா, சப்போர்டட் ஆன் வயலின் பை ஸ்ரீ பே ஸ்ரீராம்மூர்த்தி, ஆன் மிருதங்கம் பை ஸ்ரீ சேலம் கே ஸ்ரீனிவாசன், ஆன் கஞ்சிரா பை ஸ்ரீ திக்காக்கர வயன் சாந்தாராம். திஸ் ப்ரோக்ராம் கேம் டு யூ ஃப்ரம் தி ஸ்டுடியோஸ் ஆஃப் ஆல் இண்டியா ரேடியோ விஜயவாட.
1: ராகம் ఛానల్లో మీరింతవరకు శేతులే శ్రీ కె రంగనాథన్ శర్మ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ పేరు శ్రీరామ్మూర్తి వయోలిన్, శ్రీ శీలం కె శ్రీనివాసన్ మృదంగం, శ్రీ త్రికాకర్ వయన్ శాంతారాం కంజీరా. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి యేసు సుమతి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి వనజాక్షి కళ్యాణి రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical veena concert by Shrimati S. Sumati. She is accompanied on mridangam by Shri Varanasi Kali Prasad Babu. Shrimati Sumati begins her concert with a varnam, Vanajakshi, in Rag Kalyani set to Aditaal.

0: స్వామినాథ పరిపాలయా సుమాం నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, స్వామినాథ పరిపాలయా సుమాం ఇన్ రాగ్ నాటా సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి కర్ప కాంబికే బిలహరి రాగం రూపక తాళం పాపనాశం శివన్ రచన.
1: Now listen to a composition of Papanasham Shivan, Karpakambike, in Ra Bilahari Setru Rupak Tal.

0: ఇప్పుడు వినండి తుంగ తరంగే, కుంతలవరాళి రాగం, ఆదితాళం, పెరియస్వామి తూరన్ రచన.
1: Now listen to a composition of Periswami Thooran, Tunga Tarange, in Ra Kuntalavarali set to Adithaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ సుమతి వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామభక్తి సామ్రాజ్యం, శుద్ధ బంగాళా రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈజ్ రాగం 24/7 DTH, anytime, Indian music. You are listening to a Carnatic Classical Veena Concert by Shrimati S. Sumati. She is accompanied on Mridangam by Shri Varanasi Kali Prasad Babu. Shrimati Sumati continues her concert with a composition of Tyagaraja Swami, Rama Bhakti Samrajyam, in Rag Shuddha Bangala, set to Aditaal.

0: ఇప్పుడు వినండి మామవ సదా జనని కన్నడ రాగం రూపకతాళం స్వాతి తిరునాళ్ రచన.
1: విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ మామవ సదా జనని ఇన్ రాగ్ కన్నడ సెట్ రూపకతాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి అభేరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి నగుమోము గనలేని ఆదితాళం.
1: శ్రీమతి సుమతి కంక్లూడ్స్ కాన్సర్ట్ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి నగుమోము గనలేని ఎన్ రాగ్ అభేరి సెట్టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎస్ సుమతి వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఎస్ సుమతి. She was accompanied on mridangam by Shri Varanasi Kali Prasad Babu. This program was contributed by All Your Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.